0: మీ హార్ గడి మీ వని అక్కడి సాలిస్ ఫస్ట్ మినిట్ హింగ్ ఆఫ్ నో దేకే మెగా హెడ్స్ దివే ఎఫ్ఎం మీ గడిగా కూరియం మీ దని రాజ హెందున మీ షో అనే కాస్త మా ఇతరు బ్యావరేక మీ వాహక దక్కాలని అస్సలాం అలైకుం.
1: వాలైకుం సలాం.
0: తుసు
1: రబ్బ
0: కిహినే హాలు
1: హాలా
0: కొబా సాకొలే బోవే వర వెజ్జత
1: క్లాస్
0: కొక్కొమెంగి దారిన్నో కుదిన్నో కొక్కొమెంగి కుదిం వెస్ కొవాన్ దుసుమా యోమి హింగని
2: ఏహెం వని ఈసారి కసరతు లిబేనే తా దుసుమా
1: నో నో దయే సంవా గడిజే తి దావా గెంగ
2: హ్మ్
0: కోచె మేద దెన్ తయారు కురి సాబు
1: సాబు హరి అసనా
0: కోచె కి
1: అసనా కుడిమ
0: కుళిమస్ ఆహా
1: దేన్ హసి గర్ది
0: హహ
2: హనా కురిమహ కుళిమహ ఐ దేచ్ దుసుమ ఏకచక నహద
1: ఏకచా దేచే యా దేచ్
2: మియార్ దెమె బొని హనా కురి దెన్ కుళిమహ
0: ఏంత హనా కొఫూర్ కుళిమహ ఏగ మానేకి
1: ఏరెన్ దుసుమ మెకే నైకొక్ కుత
0: ఓ కొమ్మె సేకచ్చ హారు లవ్వం మానే కీగదో
1: ఏ హనా మియార్ హనా కొఫూర్ ఏ మాస్
2: కుళిమహకి కముదా ఇచ్చే హేమ రంగళు మీరు కుళిమహి దుసుమా నువ్వే కముదేదో
1: మీరి
0: స్కూల్ దగ్గర మీ దాంచానికి ఆరా
1: కుదే
0: గడి ఎద్దో తీరే స్కూల్ ఎక్కడ ఇంటర్వల్ గడిగా గేయంగ్ అన్నీ తను నియము హి ఫ్యాన్ దాని తను నీ కుజ్జా స్కూల్ దాయిరుగా గెందని తీనైంది స్కూల్ దాయిరుగా హమ కుజ్జా హి ఫ్యా గెందని దో
2: బేను మీ బ్రేక్ గడిగా వస్ గెందేవే దో
1: ఇంటర్వల్ ఇన్న గడి కూరి గెందని ఫేకం కుస్తానే హమ గిన హురి హా కుదిం కాలు గతక దాని
2: ఫ్రూట్ డే
0: ఫ్రూట్ డే
1: ఎద్దో
0: ఏం వి మహింగా లవజహన్ దుసు కొల్లవే మియో తీ ఎదిఫల్ కొల్లవే తౌతి లవే నువెస్ నెతి
2: ముళి జాని హిత ముళి జాని హిత అవుతి జహాఫ దో
0: హాస కొల్లాని
1: హాస కొల్లండే అడువహాని
0: అడువహాని
1: హాస కొల్లండే ಫ್ಯಾಮಿಲಿ
0: ಎನಿ ಮುನಿ
2: ಓಕೆ ಎಮ ಗೆನಸ್ತೇನಲ್ಲ ಹಿಂಗೆ